0: గారే గారే
1: ఏ గరబడదే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్ట
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఏ ఎక చతుర నార అమ్మ చోడగనే